0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివి దయాకర్ బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ రామవరపు సహదేవుడు. కార్యక్రమంలో ముందుగా వినండి పార్వతీ నాయక పాహిమాం, భౌళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ పివి దయాకర్ అండ్ పార్టీ. దే ఆర్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ రామవరపు సహదేవుడు. Shri Dayakar and party begin their Nadaswaram recital with Parvati Nayaka Pahimam, a composition of Swati Tirunal in Rag Bhauli set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ కాంతనీయడ భవప్రియ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ కాంతనీయడ, ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఇన్ రాగ్ భవప్రియ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పివి దయాకర్ బృందం వారి నాదస్వరం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ రామవరపు సహదేవుడు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎటుల బ్రోతువో తెలియదేకాంత రామయ్య, చక్రవాక రాగం మిశ్రచాపు తాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You are listening to a Carnatic Nadaswaram recital by Shri P.V. Dayakar and party. They are accompanied on Dolu by Shri Ramavarapu Sahadevudu. Continuing the concert, you will now listen to Yetula Brothuvo Teliya Dekanta Ramayya, a composition of Thyagaraja Swami in Rag Chakravaka, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా రాగమాలికలో కనకదాసర్ రచన బారో కృష్ణయ్య ఆదితాళం.
1: శ్రీ దయాకర్ అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ నాదస్వరం రిసైటల్ విత్ బారో కృష్ణయ్య, అ కాంపోజిషన్ ఆఫ్ కనకదాసర్ ఇన్ రాగమాలిక సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివి దయాకర్ బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ రామవరపు సహదేవుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic Nadaswaram recital by Shri P.V. Dayakar and party. They were accompanied on Dolu by Shri Ramavarapu Sahadevudu. This program was contributed by
0: Akashavani
1: Vishakhapatnam for Ragam 24x7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Violin Recital by Sri Ivaturi Vijayaswara Rao. Mridangam support is by Sri Vankayala Venkataramana Murthy. First listen to Rama Neepai Tanaku. In Kedaram Ragam, set to Adithalam, Chagaya Kruti. Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇవటూరి విజయేశ్వరరావు గారి వయోలిన్ వాజక చెరి వింటారు. మృదంగ సహకారం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా రామా నీపై తనకు, కేదారం రాగం, ఆదితాళం, చాగయ్య కృతి.

నౌ లిసన్ టు బ్రోచియ వారెవరురా ఇన్ శ్రీరంజని రాగం సెట్ టు ఆదితాళం త్యాగయ్య కృతి. తర్వాత బ్రోచియ వారెవరురా శ్రీరంజని రాగం ఆదితాళం త్యాగయ్య కృతి.

ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు కంక్లూడ్స్ ద వయోలిన్ రిసెటల్ విత్ ఇంత సౌఖ్యమని ఇన్ కాపీ రాగం సెట్ టు ఆదితాళం త్యాగయ్య కృతి. ఇవటూరి విజయేశ్వరరావు గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు. చివరిగా ఇంత సౌఖ్యమని కాపీ రాగం ఆదితాళం త్యాగయ్య కృతి.

యు హవ్ హర్డ్ ద వయోలిన్ రిసైటల్ ఆఫ్ శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు. మృదంగం సపోర్ట్ ఈస్ బై శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ రాగం ఛానల్లో. మీరింతవరకు ఇవటూరి విజయేశ్వరరావు గారి వయోలిన్ వాద్య కచేరీ విన్నారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ కీర్తనలు వింటారు.
4: Listen to a Carnatic classical rendition of Swati Tirunal Kirtanas by various artists.
3: Karyakramamlo munduga vinandi Chalamela Shankarabharana Ragavarnam Atatalam Ganam Srimati DK Pattammal.
4: Srimati DK Pattammal begins the concert with Chalamela in Rag Shankarabharanam set to Atatal.

0: ఇప్పుడు వినండి పరిపాలయ సరసిరుహలోచన, పంతువరాళి రాగం ఆదితాళం, గానం శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం.
1: శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కంటిన్యూస్ హిస్ రిసైటల్ విత్ పరిపాలయ సరసిరుహ ఇన్ రాగ్ పంతువరాళి సెట్టో ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆంజనేయ సావేరి రాగం ఆదితాళం గానం శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
1: నౌ లిసన్ టు శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ రెండరింగ్ ఆంజనేయ ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఆదితాళ్.

0: స్మరజనక శుభచరిత ధ్యాగ్రాగం మిశ్రచాపుతాళం గానం శ్రీ బి రాజమయ్యర్.
1: నౌ లిసన్ టు శ్రీ బి రాజమయ్యర్ రెండరింగ్
2: స్మరజనక శుభచరిత
1: ఇన్ రాగ్ బెహాగ్ సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆ జాయి శ్యామమోహన భజన్, మిశ్ర చాపుతాళం, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ.
1: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ కంక్లూడ్స్ దిస్ కాన్సర్ట్ విత్ ఆజ్ ఆయి శ్యామమోహన, ఎ భజన్ సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు స్వాతి తిరునాళ్ కీర్తనలు విన్నారు.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ వోకల్ రిసైటల్ ఆఫ్ స్వాతి తిరునాళ్ కీర్తనాస్ బై వేరియస్ ఆర్టిస్ట్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.